0: నమస్తన పారే
1: నమస్తం సువేక నమస్తం అనేక
0: నమస్తన భూతే నమస్తన జూపే
1: నమస్తం నికర్మే నమస్తం నిపర్మే
0: నమస్తం నిర్దేశే నమస్తం నిర్వేశే
1: నమస్తం నిర్నామే నమస్తం నిర్కామే
0: నమస్తం నిర్దాతే నమస్తం నిర్గాతే
1: నమస్తం నిధూతే నమస్తం అపూతే
0: నమస్తం అలోకే నమస్తం అశోకే
1: నమస్తం నిర్తాపే నమస్తం అతాపే
0: నమస్తం తిర్మానే నమస్తం నిదానే
1: నమస్తం గగాయే నమస్తం అబాహే
0: నమస్తం తిబర్గే నమస్తం అసర్గే
1: నమస్తం ప్రభోగే నమస్తం సుజోగే
0: నమస్తం అరంగే నమస్తం అభంగే
1: నమస్తం గగమే నమస్తస్తరమే
0: నమస్తం జలాశ్రే నమస్తం నిరాశ్రే
1: నమస్తం అజాతే నమస్తం అపాతే
0: నమస్తం అమజ్బే నమస్తం సహజ్బే
1: అదేశం అదేశే నమస్తం అపేసే